0: వేద పాఠాః యజుర్వేద క్రమ పాఠః.
1: ఓం ఇషేత్వార్జే ఊర్జేత్వాయవః వాయవస్థాస్థోపాయవః ఉపాయవస్థా ఉపాయవ ఇత్యుపా ఆయవః స్థదేవః దేవోవః వస్సవితా సవితా ప్రార్పయతు అర్పయతు శ్రేష్ఠతమాయ శ్రేష్ఠతమాయ కర్మణే శ్రేష్ఠతమాయేతి శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వం యాయధ్వమగ్నియః అగ్నియా దేవభాగం దేవభాగమూర్జస్వతీ దేవభాగమితి దేవభాగం ఊర్జస్వతీ పయస్వతీ.

ఆవహ హస్తేన హస్తేన ఈశత ఈశత మామాఘశగుంసః అఘశగుంస రుద్రస్య అఘశగుంస ఇత్యఘ శగుంసః రుద్రస్య హేతిః హేతిః పరే పరివః వోవృణక్తో వృణక్తు ధ్రువా ధ్రువా అస్మిన్ అస్మిన్ గోపతౌ గోపతౌ స్యాత గోపతావితి గోపతౌ స్యాత బహ్వీః బహ్వీర్యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి ఇషేత్రి చత్వారిగుంసతు యజ్ఞస్య ఘోషతు ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్షః ప్రత్యుష్టమితి ప్రతి ఉష్టం రక్షః ప్రత్యుష్టాః ప్రత్యుష్టా అరాతయః ప్రత్యుష్టా ఇతి ప్రతి ఉష్టాః అరాతయః ప్రాప్రేయం ఇయమగాత్ అగాద్ధిషణా ధిషణా బర్హిః బర్హిరచ్చ అచ్చమనునా మనునా కృతా కృతా స్వధయా స్వధయా వితష్టా స్వధయేతి స్వధయా వితష్టాతే వితష్టేతి వితష్టాః తా ఆవహంతి వహంతి కవయః కవయః పురస్తాత్ పురస్తాద్ దేవేభ్యః దేవేభ్యో జుష్టం జుష్టమిహ ఇహ బర్హిః బర్హిరాసదే ఆసదే దేవానాం ఆసద ఇత్యాసదే దేవానాం పరిశూతం పరిశూతమసి పరిశూతమితి పరిశూతం అసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్ష

అభ్యాసం నాధ్యాసమాచ్ఛేత్త అచ్ఛేత్తతే అచ్ఛేత్తేత్యాచ్ఛేత్తతే మామరిషం రిషం దేవబర్హిః దేవబర్హిః శతవలషం దేవబర్హిరితి దేవబర్హిః శతవలషం వి శతవలషమితి శతవలషం విరోహారోహ సహస్రవలషాః సహస్రవలషావి సహస్రవలషా ఇతి సహస్రవలషాః సవితాద్వావింశతిశ్చ ఆదతే దద ఇంద్రస్య ఇంద్రస్య బాహుః బాహురసి అసి దక్షిణః దక్షిణః సహస్రభృష్టిః సహస్రభృష్టిశ్చ తతేజాః సహస్రభృష్టిరితి సహస్రభృష్టిః సతతేజ వాయుః సతతేజ ఇతి సతతేజాః వాయురసి అసి తిగ్మతేజాః తిగ్మతేజాః పృథివీ తిగ్మతేజ ఇతి తిగ్మతేజాః పృథివీ దేవయజని దేవయజన్యోషధ్యాః దేవయజనీతి దేవయజనీ ఔషధ్యాస్తే తే మూలం మూలం మాహిగుంశిషం హిగుంశిషమపహత అపహతోరరుః అపహత ఇత్యపాహత అరరుః పృథివ్యై పృథివ్యై వ్రజం వ్రజం గచ్ఛ గచ్ఛ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యౌః ద్యౌర్బధాన బధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యంచ చ వయం వయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మామౌకు మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యై పృథివ్యై దేవయజన్యై దేవయజన్యై వ్రజం దేవయజన్యా ఇతి దేవ యజన్యై వ్రజం గచ్ఛ గచ్ఛ గోస్థానం గోస్థానం వర్షతు గోస్థానమితి గోస్థానం వర్షతు తే తే ద్యౌః ద్యౌర్బధాన బధానదేవ దేవ సవితః సవితః పరమస్యాం పరమస్యాం పరావతి పరావతి శతేన పరావతీతి పరావతి శతేన పాశైః పాశైర్యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యంచ చ వయం వయం ద్విష్మః ద్విష్మస్తం తమతః అతో మామౌకు మౌగపహతః అపహతోరరుః అపహత ఇత్యపాహతః అరరుః పృథివ్యాః పృథివ్యా దేవయజనః అదేవయజనో వ్రజం వి వయం వయగం రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి సంపృచ ఇతి సంపృచః పాహి సుసంభృతా సుసంభృతా త్వా సుసంభృతేతి సుసంభృతా వాసం సంభరామి భరామ్యదిత్యై అదిత్యై రాస్నా రాస్నాసి అసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్నహనం సన్నహనం పూషా సన్నహనమితి సన్నహనం పూషా తే తే గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు సహసతే తే మాస్థాతు ఆస్థాతు స్థాదింద్రస్య ఇంద్రస్యత్వా వా బాహుభ్యాం బాహుభ్యామతు బాహుభ్యామితి బాహుభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛే బృహస్పతే.

దేవం గమమసి, దేవం గమమితి దేవం గమం అసీత్యసి. సహస్రవలశ అష్టాత్రిగుంసిత్య శుంధధ్వం దైవ్యాయ దైవ్యాయ కర్మణే కర్మణే దేవయజ్యాయై దేవయజ్యాయై మాతరిష్వనః. దేవయజ్యాయ ఇతి దేవ యజ్యాయై మాతరిష్వనో ఘర్మ ఘర్మోసి అసి ద్యౌః ద్యౌరసి అసి పృథివీ పృథివ్యసి అసి విశ్వధాయాః విశ్వధాయా అసి విశ్వధాయా ఇతి విశ్వధాయాః. అసి పరమేణ పరమేణ ధామ్నా ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ మాహ్వాః. వార్వసూనాం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి శతధారం శతధారం వసూనాం శతధారమితి శతధారం వసూనాం పవిత్రం పవిత్రమసి అసి సహస్రధారం సహస్రధారకం హుతః సహస్రధారమితి సహస్రధారం. హుతస్తోకః స్తోకో హుతః హుతో ద్రప్సః ద్రప్సోగ్నయే అగ్నయే బృహతే బృహతే నాకాయ

వాహిగంశిషం హిగంశిషమురు ఉరువాతాయ వాతాయ దేవస్య దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేష్మినో ప్రసవైతి ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యామగ్నయే అగ్నయే జుష్టం జుష్టన్ని నిర్వపామి వపామ్యగ్నిసోమాభ్యాం అగ్నిసోమాభ్యామిదం అగ్నిసోమాభ్యామిత్యగ్ని సోమాభ్యాం ఇదం దేవానాం దేవానామిదం ఇదము పునః నః సహ సహస్ఫాత్యై

0: ఓం నమః శివాయ.
1: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్ట్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్ట్.

యజమానం సపరదుఘామితి సపహాదుఘా తక్షన్నా సత్యాభ్యాం యువానా పితరా అక్రతేత్యక్రత పితరా పునః విష్ట్యక్రత.

శారదచతురాః నవంత్వష్టూః నిష్కృతమితి నిష్కృతం త్వష్టుర్దేవస్య దేవస్య నిష్కృతం దేవస్య నిష్కృతం త్వష్టుర్దేవస్య నిష్కృతమితి నిష్కృతం నవంత్వష్టూః అకరతచతురాః చమసన్నవం చతురః పునః త్యంచమసం.